నేను మీరు ఇంగోల్డో వీళ్ళు నార్త్ వెస్ట్ క్విన్స్లాండ్ డిస్టర్బ్ అంటే మా కక్కే లారే మా కాస్తి ద మ్యాన్ ఇన్ ద హౌస్ నై ఫీలింగ్ టు అవ్వలేము రైతు.